Good morning, good afternoon, good evening, my dear readers, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams from Hyderabad, India. It's very happy to see you all on this Lord's Day program, and thank you so much for your love, and thank you so much for your support, and thank you so much for your prayers. So may God bless each one of you who are there in the online and listening to the program. My dear Ignatius, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. What a wonderful day. Many people haven't seen this day, and by the grace of God, with His love, we are seeing another day. It's nothing but His grace. It's nothing but His grace. My dear Ignatius, my dear brothers and sisters, you know, we need to, our main agenda and our main goal is to enter into the kingdom of God, right? To the eternal kingdom. So, we need to believe that heaven is real as well as the lake of fire. So as his children, as his sons and daughters, as we are striving towards the eternal kingdom, what our spiritual enemy will do, it will stop and it will distract us for not to enter into his kingdom. So if we see last 2 weeks, 2 weeks back, we have discussed about the spiritual enemy, how it will lead, how the temptation will lead into the lake of fire. So, my dear Ignatius, my dear brothers and sisters, God is always with us. God is always loving us. We just want to believe in Him. We just need to have that faith. That's what, if you have a small amount of faith, you can move mountains from here to there. So, my dear Ignatius, my dear brothers and sisters, that's how the faith will help us to enter into His kingdom. So, my dear Ignatius, my dear brothers and sisters, once again we welcome to this another inspiring edition of this Ignite Your Bible Study. So, we are delighted that you have joined us today, whether you are listening from your home or your workplace or vehicle or wherever you may be. We pray that God's presence will fill your heart as we study His Word together. So today we are going to discuss about the faith of Abraham. The faith of Abraham. We all know Abraham is the father of the faith. If you see Hebrews chapter 11 verse, we can see the heroes of faith. Heroes of faith. So throughout this lesson, we will discover how Abraham trusted God, obeyed His voice, and became known as the father of faith. We will also learn how His example can strengthen our faith as we walk with Christ today. కాబట్టి ప్రియమైన రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి మీకు ఎల్లప్పుడూ సమాధానము కలుగునుగాక. కాబట్టి ప్రేమైన ఎన్నటి శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు మనము కుమారులమి కుమార్తెలమి అని పిలువబడుతున్న మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి మనకు కావలసిన విశ్వాసం మనకి ఉందా? మనకు కావలసిన విశ్వాసం మనకి ఉందా? అసలు మనము ఆ యొక్క నిత్య రాజ్యము అలాగా పరలోకము ఉన్నది అనేది ఎంత నిజము, అలాగే నిత్య నరకము ఉన్నది అనటం కూడా అంతే నిజము. కాబట్టి ప్రియమైన ఇంటర్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా,
మనము ఆ యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఎంత అయితే కష్టపడుతున్నామో, సాతానుడు కూడా మనలను ఆ యొక్క నిత్య రాజ్యం నుంచి తొలగించి నిత్య నరకంలోకి వేయడానికి కూడా అంతే కష్టపడుతున్నాడు. కాబట్టి అది మనం చూసుకున్నట్లయితే 2 వారాల క్రితము మన యొక్క ఆత్మీయ శత్రువు గురించి మనము ధ్యానించుకున్నాం. కాబట్టి ఎలాగా అతను మనలను దేవుని నుండి వేరుపరుస్తాడు, ఎలాగా మన యొక్క శరీరాశల మీద మళ్లించి దేవుని యొక్క దేవుని వైపు నుంచి మనలను దూరం చేస్తాడు, ఎలాగా మనల్ని ఎలాగా మనల్ని మన యొక్క ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవపడంతో మనల్ని ఎలాగూ దేవుని నుండి దూరం చేస్తాడు అనే విషయాన్ని మనము గమనించుకున్నాం. కాబట్టి ప్రియమైన శ్రోతలు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము మన పాదల మందిరం నుంచి తండ్రి అబ్రహాము గారి యొక్క విశ్వాసం గురించి మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆయన విశ్వాసులకు తండ్రి అని కూడా పిలువబడతాడు. మనం చూసుకున్నట్లయితే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసుకున్నట్లయితే విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరుంది. ఆయన విశ్వాసమునకు తండ్రి అని కూడా మనకుంది. కాబట్టి ప్రియమైన సంగమార్థం బిడ్డారా, మనము ఆ యొక్క జాబితాలో చేరడానికి మనము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరి ఒకసారి చేరువచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దినమున ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వింటున్నారో తెలియదు, కానివ్వండి, మీరు ఒకవేళ ఇంట్లో నుంచి వింటున్నారో, లేకపోతే మీ యొక్క ఆఫీసుల నుంచి వింటున్నారో, లేకపోతే మీ యొక్క వాహనంలో కార్లో నుంచి వింటున్నారో, లేకపోతే ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజెన్స్ అనేది మన యొక్క హార్ట్లో, మన హృదయంలో ఎల్లప్పుడూ మనకు ఉండాలని, అలాగే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎల్లప్పుడూ భద్రపరచాలని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన సంఘ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ఆ యొక్క వాక్య పరిచర్లకు మనము ముందుకు. సో మరీ లెటర్స్ మరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిఫోర్ వి బిగిన్ లెటర్స్ ఓపెన్ విత్ దిస్ ప్రేయర్. Heavenly Father, we thank you for this wonderful opportunity to gather around your word. Thank you for every listener and let's have the word of prayer. Heavenly Father, we thank you for this wonderful opportunity to gather around your word. Thank you for every listener tuning in today. Open our hearts and minds to understand your truth. Strengthen our faith as we learn from the life of Abraham. Lord, help us to trust you even when we cannot see the whole picture. Teach us to obey your voice and follow your leading. May this lesson encourage someone who is struggling, strengthen someone who is weary, and bring hope to someone who feels lost. We ask that your Holy Spirit guide us throughout this study. In Jesus' mighty name we pray. Amen. So my dear readers, my dear brothers and sisters, faith is the one of the important themes in the Bible. So if we see Hebrews chapter 11 verse 6 tells us, without faith it is impossible to please God. So God is not impressed merely by our words or religious activities. He desires hearts that trust him. Today we will study one of the greatest example of faith found in scripture, which is Abraham. So his journey teaches us how to obey God when he calls, how to live as a stranger in this world, how to trust God's promises, how to remain faithful during the life's tests. So let me begin with a simple story. There was a little boy who loved to climb the trees. So one evening he climbed the large tree near his home. So he went up and it was evening, and he went top of the tree and darkness fell. He became frightened and he could not see the ground. So his father stood below and said, "Son, jump, I will catch you." Then boy replied, "Dad, I can't see you."
as he's a kid, a very young boy, is like 7 or 8 years, and we weren't able to see. But his father answered, "You may not see me, but I can see you." So the boy just trusted his father and jumped safely into his arms. So faith is often like that. We may not see what lies ahead. We may not understand God's plans, yet we trust him because he sees what we cannot see. This is exactly how Abraham believed. So my dear readers, my dear brothers and sisters, let's read the scripture reading of this week, and we're going to jump into the lesson. కాబట్టి ప్రేమని ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము ఈరోజు విశ్వాసము అనే ఒక అంశం మీద మనము నేర్చుకోబోతున్నాము. విశ్వాసం గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చాలా చోట్ల మనకి తెలియజేసింది. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, విశ్వాసము అనేది చాలా ముఖ్యమైనదిగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించుకోవచ్చు. హెబ్రూ రాసిన పత్రిక 11:6 మనం చూసుకున్నట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని రాయబడింది. కాబట్టి ప్రేమైన సంగమ దేవుని బిడ్డారా, విశ్వాసము అనేది చాలా చాలా అవసరం మన యొక్క జీవితంలో. క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము, మనం ఎలాగా నివసిస్తున్నాము అంటే, మనము మన గొప్ప గొప్ప సంఘాలు కట్టి, లేకపోతే పెద్ద పెద్ద సంఘాలు కట్టి, లేదంటే మనము ఏదో భోజనాలు గిజనాలు పెట్టేసి, అంటే మనం విశ్వాసం లేకుండా మనం ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, మన యొక్క హృదయము దేవునికి దూరంగా ఉండి, ఇవన్నీ ఎంత నువ్వు దేవుని నామం చేసి ఎన్ని చేసినా కూడా మనం చూసుకున్నట్లు మత సోదరులు అంటారు, ప్రభు అని పిలిచేవాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేర్చబడ్డు. కాబట్టి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, మనం అప్పుడు అడుగుతారు, ప్రభు నామని దేహంలో వెళ్ళగొట్టలేదా, నీ నామంలో కార్యక్రమాలు చేయలేదా, నీ నామన అద్భుతాలు చేయలేదా, అంటే అక్రమము చేయువారులారా అంటారు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క హృదయము దేవునికి సమీపంగా ఉంటేనే మనము దేవుని యొక్క రాజ్యంలోకి మనము ముందుకు వెళ్ళగలుగుతాము. అలాగే ఈరోజు మనకు ఎంతో మనకు విశ్వాసానికి ఉదాహరణ అయిన, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాం గురించి మనము నేర్చుకుందాం. ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క ప్రయాణంలో మనకు నేర్పిన కొన్ని పాఠాలు. మొదటిది, దేవునికి ఎలాగ లోబడాలి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలాగ లోబడాలి. అలాగే రెండో విషయం, అన్య దేశంలో మనం ఎలాగ బతకాలి, అన్య దేశంలో మనము ఎలాగ బతకాలి. మూడవది, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎలాగ నమ్మాలి, ఎలాగ విశ్వసించాలి. అలాగే నాలుగో విషయం, మన జీవితాంతము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనకు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనకు జీవితాంతము కడ వరకు ఆ యొక్క విశ్వాసాన్ని మనము ఎలాగ కొనసాగించాలనే విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, చిన్న కథ చెప్తానండి. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి చెట్లు ఎక్కడం అనేది చాలా సరదా అన్నమాట. సో వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద అశోక్ చెట్టు, లేకపోతే ఒక పెద్ద చెట్టు ఉందండి. చెట్టు ఉంది, ఆ చెట్టుని సాయంత్రం పూట ఎక్కడ మొదలు పెట్టాడు. చిన్నగా ఎక్కి ఎక్కి ఎక్కి పైన చిటార కొమ్మ వరకు వెళ్ళిపోయాడు. చిటార కొమ్మ వరకు వెళ్ళిపోయేసరికి అప్పుడు దాకా బాగానే ఉంది, సాయంకాల సమయం అయిపోయింది. వెంటనే కిందకు చూశాడు, కింద చూసేసరికి ఆ యొక్క గ్రౌండ్, ఆ భూమి అయితే కనపడలేదు. అప్పుడు ఆ పిల్లవాడికి భయం వేసింది, రాత్రి అయిపోయి కింద అనపలేదు. సో పెద్దగా కేకలు పెట్ట మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మని నాన్నని కేకలు వేస్తున్నాడు. కాబట్టి సడన్గా వాళ్ళ నాన్న ఆ కేకలు విని ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ కుమారుడితో అంటాడు, కుమార్ట నువ్వు కిందకి ఎక్కడైతే ఉన్నావు, ఎలాగైతే ఉన్నావు, అక్కడ కిందకు దూకేసాయి అంటాడు.
కిందకు దూకేస్తాయి. అనగానే ఆ కుమారుడు ఏమంటాడంటే, ఆ కుమారుడు ఏమంటాడంటే, నాకు కింద కనపడట్లేదు నాన్న, నేను ఎలాగ దూకాలి, నాకు భయం వేస్తుందంట. అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు, ఏం పర్వాలేదు, నువ్వు నాకు కనపడుతున్నావు, నువ్వు నాకు కనపడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఉన్నావో అక్కడి నుంచి దూకేసాయి అని చెప్తాడు. సో ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ మాట విని వెంటనే కళ్ళు మూసుకుని దూకేసేస్తాడు, దూకేసి వాళ్ళ యొక్క తండ్రి కౌగిట్లో ఆ యొక్క చేతుల్లో పడతాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆ యొక్క చిన్నపిల్లవాడు తన తండ్రిని నమ్మి ఆ యొక్క తండ్రి హస్తాల్లోకి ఆ యొక్క కౌగిట్లోకి దూకేశాడో, మనం కూడా మన యొక్క విశ్వాసం కూడా తరచుగా అలాగే ఉండాలి. మనకు తెలీదు ఆ మనకు ముందు ఏం జరుగుతుందో, మనకు జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, లేదంటే మనము ఎలాగా ఉంటున్నామో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే అబ్రహాం గారు కూడా మనం చూసుకున్నట్లయితే తన జనాంగాన్ని, తన తల్లిదండ్రులని, తన దేశాన్ని వదిలిపెట్టి బయట రమ్మన్నాడు, నీకు వాగ్దానం చేసిన భూములు ఇస్తా అన్నాడు. కాబట్టి ఎలాగైతే అబ్రహాం గారు నివసించారు, మనం కూడా అటువంటి జీవితాన్ని విశ్వాసం కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, వాక్యపట్టణం చదువుకుందాం. వాక్యపట్టణం చదువుకుని దేవుని యొక్క వాక్యాలను మనము ముందుకు వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. సో లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్ రీడింగ్ ఆఫ్ దిస్ వీక్, హెబ్రూస్ చాప్టర్ 11. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 1-14. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 1-40. నా ఫెయిత్ ఇస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఫర్ బై ఇట్ ది ఎల్డర్స్ అటెండ్ ఏ గుడ్ టెస్టిమనీ. బై ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ ద వాల్స్ were framed by the word of God, so that the things which are seen were not made of things which are visible. By faith, Abel offered to God a more excellent sacrifice than Cain, through which he obtained witness that he is righteous, God testifying of his gifts, and through it he being dead still speaks. By faith, Enoch was taken away so that he did not see death, and was not found, because God has taken him. For before he was taken, he had this testimony, that he pleased God. But without faith, it is impossible to please him. For he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. By faith, Noah, being divinely warned of things not yet seen, moved with godly fear, prepared an ark for the saving of his household, by which he condemned the world and became heir of the righteous, which is according to faith. By faith, Abraham obeyed when he was called to go out the place which he would receive as an inheritance, and he went out and not knowing where he was going. By faith, he dwelt in the land of promise as in a foreign country, dwelling in the tents with Isaac and Jacob, the heirs with him of the same promise. For he waited for the city which has foundation, whose builders and makers is God. By faith, Sarah herself also received strength to conceive seed, and she bore a child when she was past the age, because she judged him faithful who had promised. Therefore, from one man, and him as good as dead, were born as many as the stars of the sky in multitude, innumerable as the sand which is by the seashore. These all died in faith, not having received the promises, but having seen them afar off, were assured of them, embraced them, and confessed that they were strangers and pilgrims of the earth. For those who say such things declare plainly that they seek homeland. And truly, if they called to mind that country from which they had come out, they would have had opportunity to return. But now they desire a better, that is, a heavenly country. Therefore, God is not ashamed to be called their God, for he has prepared a city for them. By faith, Abraham,
when he was tested, offered up Isaac, and he who had received the promise offered up his only begotten son, of whom it was said, in Isaac your seed shall be called, concluding that God was able to raise him up even from the dead, from which he also received him in a figurative sense. By faith Isaac blessed Jacob and Esau concerning things to come. By faith Jacob, when he was dying, blessed each of the sons of Joseph and worshipped, leaning on the top of his staff. By faith Joseph, when he was dying, made mention of the departures of the children of Israel and gave instructions concerning his bones. By faith Moses, when he was born, was hidden 3 months by his parents, because they saw he was a beautiful child, and they were not afraid of the king's command. By faith Moses, when he became of age, refused to be called the son of Pharaoh's daughters, choosing rather to suffer affliction with the people of God than to endure the passing pleasures of sin, esteeming the reapproach of Christ greater riches than the treasure in Egypt, for he looked to the reward. By faith he forsook Egypt, for not fearing the wrath of king, for he endured as seeing him who is invisible. By faith they kept the Passover and sprinkling of the blood, lest he who destroyed the firstborn should touch them. By faith they passed through the Red Sea as per dry land, whereas the Egyptians attempted to do so were drowned. By faith the walls of Jericho fell down after they were encircled for 7 days. By faith the herald Rahab did not perish with those who did not believe when she had received the spies with peace. And what more shall I say? For the time would fail me to tell of Gideon and Barak and Samson and Jephthah, also of the David and Samuel and the prophets, who through faith subdued kingdoms, worked righteousness, obtained promises, stopped the mouths of lions, quenched the violence of fire, escaped the edges of the sword, out of weakness were made the strong become violent, and battle turned to flight the armies of aliens. Women received their dead raised to the life again. Others were tortured, not accepting deliverance, that they might obtain a better resurrection. Still others had trial of mocking and scourings, yes, and of chains and imprisonment. They were stoned, they were sawn in two, were tempted, were slain with the sword. They wandered about in sheepskins and goatskins, being destitute, afflicted, tormented, of whom the world was not worthy. They wandered in deserts and mountains, in dens and the caves of earth. And all this, having obtained a good testimony through faith, did not receive the promise, God having provided

So here, my dear greetings, my dear brothers and sisters, if you see 1 to 3 verse, faith according to the Bible is not blind. More than half of the verses in the book of Hebrews are dedicated to explaining reasons and evidence to accept the new covenant in Jesus Christ. Nor is faith gullible or senseless. Instead, godly faith is exemplified by trust. The trust is based on what we know of God, relying on Him for the things we do not know. In particular, godly faith looks forward from an eternal perspective and produces obedience. Even in the face of hardship, God takes what we cannot see or cannot understand and uses it to make good on His word. Since faith relies on what we have seen of God and trust Him for the future, it becomes the assurance of the things hoped for, the conviction of the things not seen. My dear readers, my dear brothers and sisters, and if you see 10, 11, 8, 9, 10, this verse summarizes Abraham's life. Notice three important truths. First, Abraham obeyed. God called him and he immediately responded. Second, Abraham trusted. He traveled without knowing exactly where God would lead him. Third, Abraham hoped for. He looked beyond earthly position and focused on God's eternal kingdom. So my dear readers, my dear brothers and sisters, faith means trusting God enough to obey Him even when we do not have all the answers. So let's jump into the lesson, and we can see the 4 points where we can learn from the Abraham lesson. Let's read the same in Telugu. Telugu chadukundamandi. Hebrew lesson patrika 11th adhyayam. మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11th అధ్యాయం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దల సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది కనబడను పదార్థములచి నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకునిచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడినప్పు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలన కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాసముగా పొందినయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగాక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అనిల దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత దేశములు పరవాసులేరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొను గనుక తాను వయసు గతించిన దానిని గర్భం ధరించుటకు శక్తి పొందెను.
అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకటి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వల్లనే సముద్ర తీరమందరి లెక్కింప అసఖ్యము కానీ ఇసుక వల్లే సంతానము కలిగను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశులను వెదుగుచున్నామని విశిద్ధపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిను ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని నీడల మరల వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆయన వారి కొరకు ఒక పట్టణం స్థిరపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించును ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడును అని యెమనుతో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేల్ కుమారులు నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. మోషే పుట్టినప్పుడు అతనికి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానం మందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూరు పిల్లలు నాశనం చేయువాడు ఇస్రాయేలులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచరమును ఆచరించును. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగే చేయుచూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేష వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పదగును గిజ్జోను బరాకు సంసోను యఫ్తా దావీదు సమూయేలును వారిని గూర్చి ప్రవర్తన గూర్చి ఊహించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి సింహము నూలను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి ఖడ్గధారులను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిదిరి యుద్ధంలో పరాక్రమశీలై అన్యులను సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందబోరి విడుదల పొందవలక యాతన పట్టబడిరి. మరికొందరు తిరస్కారములక కొరడా దెబ్బలను మరి బంధకాములను ఖైదీలను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి రంభములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి. గోరె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహలోను సొరంగములోను
తిరుగులాడుచు సంచరించేది. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా స్థిరపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమం పెట్టారా, ఇక ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఈ యొక్క విశ్వాస వీళ్ళను మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఎలాగూ వారు దేవుని యొక్క మాటలు విని ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఈ యొక్క పరదేశమైన మనము ఈ యొక్క భూమి మీద మనకి జీవితము నమ్మకార్థమే లేకపోతే పరదేశమే, కానీ మన యొక్క నిత్య జీవము నిత్య రాజ్యము పరలోకము అని గ్రహించుకొని ఈ యొక్క లోకం మీద ఆశ పెట్టుకొనక ఈ యొక్క లోకం మీద వాళ్ళు మనసుంచక వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని విశ్వాసం ఉంచుకొని దేవునిలో వాళ్ళు ముందుకు కొనసాగారు. కాబట్టి ప్రియమైన సంఘ మాధవాన్ని పెట్టారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే 8-9 ప్రవచనాల్లో అబ్రహాం గారి యొక్క చేత నుంచి ముఖ్యమైన 3 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. మొదటిది, అబ్రహాం గారు విశ్వసించారు. ఎప్పుడైతే తండ్రి అబ్రహాంని పిలిచాడో ఆయన వెంటనే ఆ యొక్క మాటకి లోబడ్డాడు. రెండవది, అబ్రహాం గారు నమ్మారు. దేని యొక్క మాటను మన చేపట్టుకున్నారు, నమ్మారు. కాబట్టి అందుకే అబ్రహాం గారు తండ్రి వేరే దేశంలోకి వెళ్ళవనా కానీ ఎక్కడికి ఏంటి అని అనుకుంటా ప్రయాణమే మొదలుపెట్టాడు ఆ యొక్క నమ్మకం ద్వారా, తండ్రి తీసుకెళ్తాడని నమ్మకం ద్వారా. అలాగే మూడవది, అబ్రహాం గారు నిరీక్షించారు, నిరీక్షణ. కాబట్టి ఆయన యొక్క నిరీక్షణ ఎలాగ ఉందంటే, ఈ యొక్క శారీరకమైన ఆశల మీద వాటి మీద లేదు కానివ్వండి, ఈ యొక్క శారీరకమైన ఈ యొక్క భూమి మీద రాజ్యం మీద కాదు కానివ్వండి, దేవుని యొక్క నిత్యరాజ్యం వైపు ఆయన యొక్క నిరీక్షణ ఉంది. కాబట్టి విశ్వాసము అనేది దేవుణ్ణి నమ్మి ఆయన విశ్వసించి ఆయన వైపు మనం నిరీక్షించినట్లయితే దేవుడు మనలను ఆయన యొక్క రాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. సో మై డియర్ లెటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ లెర్న్ 3 లెసన్స్. ఫస్ట్, హీ లెఫ్ట్ హిస్ కంట్రీ. అబ్రహాం లెఫ్ట్ హిస్ కంట్రీ. సో ద లార్డ్ కాల్డ్ హిమ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 12:1-3 టెల్స్ అస్ దట్ గాడ్ ఇన్స్ట్రక్టెడ్ అబ్రహాం టు లీవ్ హిస్ హోమ్ ల్యాండ్. సో ఇమాజిన్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఫెమిలియర్. ఇమాజిన్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ, ఇమాజిన్ లీవింగ్ యువర్ ఫ్రెండ్స్, ఇమాజిన్ లీవింగ్ యువర్ ప్రాపర్టీ, ఇమాజిన్ లీవింగ్ యువర్ సెక్యూరిటీ. యట్ అబ్రహాం ఓబేడ్. సో వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, యు నో, గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఎ గ్రేట్ నేషన్, ఎ బ్లెస్సింగ్స్, ఎ గ్రేట్ నేమ్, ఎ ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్. సో అబ్రహాం చూస్ ఫెయిత్ ఓవర్ కంఫర్ట్. సమ్టైమ్ గాడ్ కాల్స్ అస్ టు లీవ్ ది ఓల్డ్ హ్యాబిట్స్, సిన్ఫుల్ లైఫ్ స్టైల్, అన్హెల్తీ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ ప్రయారిటీస్. ద గాస్పుల్ కాల్స్ అస్ ఇంటు ఎ న్యూ లైఫ్. దట్స్ వై ఇఫ్ యూ సీ ఇన్ 2 Thessalonians 2:14 సేస్ దట్ వీఆర్ ఆల్ కాల్డ్ త్రూ ది గాస్పుల్. త్రూ ది గాస్పుల్ ఫెయిత్ మీన్స్ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్. గాడ్స్ కాల్, మై డియర్ గ్రేటెస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో వీ నీడ్ టు కౌంటింగ్ ది కాస్ట్. Jesus teaches in Luke 14:25-33 that disciple has a cost. We must love God above all else, carry our cross, follow Christ faithfully. Just as Abraham left his old life behind, believers must surrender everything to God. So let's say, for example, a person may lose friends because they choose to follow Christ. Another may face criticism for living according to biblical values. Faith continues trusting God despite the cost. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతల దేవుని బిడ్డలారా, మొదటగా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము తన దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
తన దేశాన్ని విడిచి వెళ్ళాడు. మరి చూసుకున్నట్లయితే ఆదికాండము 12:1-3 మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు అబ్రహాంకి తన యొక్క దేశాన్ని, తన యొక్క తల్లిదండ్రులని, తన యొక్క బంధువులని, తన యొక్క నేలని వదిలిపెట్టి వెళ్ళమని అక్కడ దేవుడు అబ్రహాంకి సూచిస్తాడు. కాబట్టి అబ్రహాం గారు ఆ యొక్క మాటని పాటిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా అన్ని దేవతలను ప్రార్థించేవాళ్ళు. తోరా గారు కూడా అన్ని అబ్రహాం గారి తండ్రి తోరా, లేకపోతే వారి యొక్క హౌస్ హోల్డ్ వారి యొక్క వాళ్ళంతా కూడా అన్ని దేవతలను ప్రార్థించేవాళ్ళు. అన్య మతాలను, అన్య దేవతలను వాళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడి మాట అబ్రహాం చెవిలో పడిందో అవన్నీ వదిలిపెట్టి ఆయన యొక్క మాట వెంట మొదలుపెట్టాడు, విశ్వసించాడు, నమ్మాడు, మారు మనసు పొందాడు. కాబట్టి ప్రియమైన సంఘం అదేవిని పెట్టినారా, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నాడో, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే తన యొక్క కుటుంబాన్ని, స్నేహితుల్ని, ఆస్తిని, లేకపోతే అక్కడున్న తనకి సెక్యూరిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలా చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు గొప్ప వాగ్దానం అనేది చేసి ఉన్నాడు. గొప్ప జనాంగం చేస్తానని, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తానని, గొప్ప పేరుని ఇస్తానని, అలాగే ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్ ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇది ఇస్తాను అంటే ఇంకా జరగలేదు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రాపర్టీ, సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఆ ఉన్నవన్నీ వదిలిపెట్టుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అవి ఇంకా జరగలేదు కానీ నమ్మాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని మన యొక్క చెడు జీవితంలో నుంచి, పాత జీవితంలో నుంచి, పాప జీవితంలో నుంచి, లేకపోతే పాపపు సావాసాల నుంచి దేవుడు మనల్ని పిలవడానికి ఇష్టపడతాడు. అందుకని అంటారు రెండవ పత్రిక 2:14 మీరు ఇలాగా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలెను, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. కాబట్టి మనల్ని అందరినీ కూడా ఈ యొక్క నూతనమైన జీవితాన్ని ఈ యొక్క సువార్త ద్వారా క్రొత్త నిబంధన ద్వారా మనలను ఈ యొక్క నూతనమైన జీవితానికి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి మొదటిగా విశ్వాసము అనగా దేవుని యొక్క మాటకి మనము విలువ ఇవ్వడం, దేవుని యొక్క మాటకి మనము రక్షణ ఇవ్వడం. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని పెట్టారా, మనం ఇలాగా దేవుని యొక్క వాక్యాలను మన ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించేవారుగా ఉన్నాడు. కాబట్టి మిగతా పాయింట్స్ పార్ట్ 2 చూసుకుందాం. సో మైండ్ ఇగ్నేటర్స్, మైండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఆర్ 3 more points ఆర్ దేర్ ఆన్ ది ఫేత్ ఆఫ్ అబ్రహాం. సో లెట్స్ సీ ఇన్ ది నెక్స్ట్ వీక్ అండ్ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెసన్. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, అబ్రహాం లెఫ్ట్ దిస్ కంట్రీ బై ఫెయిత్. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ అబ్రహాం బికేమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవర్స్ త్రూ అవుట్ హిస్టరీ. మే వి డిమాన్స్ట్రేట్ ద సేమ్ ఫెయిత్ ఇన్ అవర్ డైలీ వాక్ విత్ గాడ్. సో మై డియర్ గ్రేటెస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పర్హాప్స్ యు ఆర్ స్టాండింగ్ అట్ ఎ క్రాస్ రోడ్స్ టుడే. మేబీ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు ట్రస్ట్ హిమ్ ఇన్ ఎ న్యూ వే. మేబీ యూ ఫీల్ అన్సర్టెన్ అబౌట్ ది ఫ్యూచర్. రిమెంబర్ అబ్రహాం. He did not know where he was going, but he knew who was leading. And that was enough. The God who guided Abraham is the same God who guided his people today. Trust him, follow him, walk by faith. So thank you so much, my dear Igniters, my dear brothers and sisters. May God bless each one of you. Until see you next week. Amen.